0: ఆయన వాచాయ వచిరసమ భూతే ఉపమ ప్రకటం జనయ భూతోపాదిగ్రంథం అధ్యయతం కాలంతరే సంవరితుమబుద్ధే.
1: అన్నమయ్యం ధర్మానుసతి నయ్యం కరోమసే.